0: కాల్ విజాంబూర్ విజాన్ చౌక్ హాస్పిటల్ కొలంబిక్ హాస్పిటల్ శాంతమలు చాపతి మాగేశ్వర్ కమాండ్ ఆఫ్ హోమ్ హాస్పిటల్
1: శ్రీవాహుడు ఇదే ఇంజక్షన్ ప్రతిదిన ఆపరేషన్ ఆపరేషన్ ప్రొసీడ్ చేస్తున్న దాన్ని లోపలనే ప్రీమియం లెన్స్ దాని పరిగణకు అందరికీ కావాల్సిన శక్తి మాయోపియల్ కంట్రోల్ లెన్స్ డ్రై ఆంటాకు థెరపీ ఆంటాకు ప్రసాద్ ప్రోటోల విద్యుత్ ప్రసాద్ నాచన్ కాకి ప్రసాద్ సామాన్య చికిత్స పోస్కూస్ ప్రాస్పెక్టివ్ సువిధా వెబ్సైట్ దేశీయ
2: బ్యాంకు కర్జ దురుపయోగ వ్యవహారంగా వ్యవసాయ స్వస్తి స్వర్గ

0: సమిత్ ఒకరి జాబితాని తెలిపారు. యూపీఎం పేరు సంసారాన్ని ఉన్నవాడి లేదా పేసిస్తుంది. సశస్త్ర ప్రయోగం నిబంధన విపత్ కోసం కఠినతమ సారీ ప్రచారాలు పొందుతున్నామని అర్థశిశాఖ కాలేజ్ అంతరాష్ట్ర ప్రత్యేకత ఖిలాడి ప్రశిక్షక్ స్థాయి ప్రశిక్షక్ విజయను పిలుస్తున్నట్లే నోబెల్ పురస్కార్ ప్రశాసన పత్ర ప్రధానంగానే నిబంధన శివంజీవం సంచాలక సమితి అధ్యక్ష శ్రీనివాసర్ భక్త శ్రీశ్వర మహాప్రబంధక్ సమేష్ జీవన కార్యకర్తాధ్యక్ష పద్మయుద్ధండి
1: రామచంద్ర

తిరుమల తీరం తమ తమరాక్షరత తమ తమ తిరుమలకి మందిరము తమని పెంచి మనం మీ కొన్నాటిని కొనుక్కు మరి కాకుండా ఒక తమని సుఖదామం వచ్చింది Thank you.